అనేక జోన్లు కర్మ యాగాలు సరిగ్గా పాయి పరిమితి పాయి దాడి కర్మి సరిగ్గా సరిగ్గా ఆవహో సత్సద్గురు చేయ.